ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్ర సకృత్కర చారు.